మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షం దక్షిణాయనం బహుళ విద్య సెప్టెంబర్ నెల 28వ తేదీ ఈరోజు సోమవారం

నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే కథానాయకుడికి సంబంధించిన పాటలను వింటూ, ఇంకా ఈరోజు ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అశ్విని కుమార్ గారు చెప్పిన జాగ్రత్తలతో పాటు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవచ్చు. ముందుగా ఒక

మంచి మాట. చిరునవ్వుతో రోజును ప్రారంభించినట్లయితే ఆ చిరునవ్వు మన రోజంతటిని ఉత్సాహంగా మార్చడమే కాకుండా మనల్ని చూసేవారికి కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఒక మన జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన అలవాటు. చిరునవ్వు చిందించటం వలన మన మెదడులో సానుకూల హార్మోన్లు విడుదలై ఒత్తిడిని ఆందోళనలను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను.

0: శ్రోతలు, ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలు.
1: Thank you.

ఎంబీ బాంబుక రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగా చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ రంగత్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ రాణిచంగ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ జాలీబాయ్ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ రంగత్ రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ రంగత్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు వాతావరణ వివరాలు. అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణ శాఖ వారు అందించిన వివరాల మేరకు వాతావరణం మేఘవృతమై ఉండి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక మోస్తారు వర్షాలు లేదంటే చిరుజల్లులు పడే అవకాశం ఉంది. విన్నారు కదా శ్రోతలు నేటి వాతావరణ సూచనలు.

0: శ్రోతలు ఇప్పుడు కార్యక్రమంలో వినండి.
1: శ్రోతలు, ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి అనిమ్స్ జిపి పంత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సేవలను అందిస్తున్న డాక్టర్ అశ్విని కుమార్ గారు విచ్చేశారు. డాక్టర్ గారికి మన స్టూడియో తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్తే మేడం.
1: ఈరోజు ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
2: తెలుగు శ్రోతలందరికీ నమస్తే అండి. ఈరోజు మనము ప్రపంచ రేబీస్ దినోత్సవంగా, ఇందులో ముఖ్యంగా మనము ఈ రేబీస్ అనే వ్యాధి ఏంటనేది, దీనిది ఎట్లా మనము అంటే ఫస్ట్ ఎట్లా ఏర్పడింది, దేనివల్ల ఏర్పడింది అండ్ దీనిది స్ప్రెడ్ ఎట్లా అవుతుంది అనేది దీని గురించి మనం తెలుసుకుందాము మొదటిగా. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ కుక్క కానీ లేకపోతే ఏదైనా జంతువు కరిసినా కానీ లేకపోతే నాకినా కానీ లేకపోతే దాని గోర్లతోటి ఒక మనిషిని ఒక రక్కినా కానీ వీటిలో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం మనము ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో, ఏం మనము మన తరఫు స్టెప్స్ తీసుకోవాలో అనేది మనము చూసుకుందామండి. దాని తర్వాత లాస్ట్లో ఏంటంటే మనం దీన్ని ప్రివెన్షన్ అనేది మనము రేబీస్ అనే వ్యాధిని ఓవరాల్గా మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోగలుగుతామో అనేది మనం లాస్ట్లో చూద్దామండి ఇది. సో మొట్టమొదటిగా రేబీస్ ది హిస్టరీ అంటే దీనిది ప్రాచీన కాలంలో దీనిది హిస్టరీ అనేది మనం చూసుకుంటే ఇది మొట్టమొదటిసారి మనకు బీసీ అంటే మన క్రైస్త పూర్వకాలం అంటే 2300 సంవత్సరాలు ముందు అంటే 2300 బీసీ క్రైస్త పుట్టం కన్నా ముందు 2300 ఇయర్స్ ముందు ఫస్ట్ టైం దీన్ని బాబిలోన్ అనే ఊరు అంటే ఈ ప్రదేశంలో బాబిలోన్ అనేది ఇప్పుడు మన ఇరాక్ కానీ లేకపోతే ఈ మిడిల్ ఈస్టర్న్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ఏరియాలో ఇది బాబిలోన్ అనేది ఉంటుండే. సో మొట్టమొదటిగా వీళ్ళు దీన్ని రేబీస్ అనే డిసీజ్ని వాళ్ళు కనిపెట్టారనమాట. అంటే వీళ్ళు వాళ్ళ అక్కడ ఉన్న మనుషులు కానీ వాళ్ళ అక్కడ జనాల్లో ఇట్లాంటి లక్షణాలు వాళ్ళు చూసి వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు రాసుకున్న దాంట్లో అంటే వాళ్ళు అక్కడ రికార్డ్ అయి ఉందన్నమాట. ఈ రేబీస్ అనే పేరు మీరు దాన్ని చూస్తే మన రేబీస్ అనే పేరు రభస అనే మన సంస్కృత వర్డ్ మన పదంలో లేకపోతే మన తెలుగులో మనం రభస అనే వాడే ఏదైతే పదం ఉంటుందో దాని నుంచి మనకు ఈ రేబీస్ అనే పేరు కూడా వచ్చిందండి. ఇది ఒక మనకు ఒక యునిక్ కనెక్షన్ అంటే మన తెలుగు భాష కానీ లేకపోతే సంస్కృత భాష కి ఈ రేబీస్ అనే పేరు ఇది రావడము ఒక చాలా యునిక్ ఫీచర్ ఇది. సో ఈ రేబీస్ అనే ఈ వ్యాధి అనేది సో మొట్టమొదటిగా అప్పుడు కనిపెట్టిన తర్వాత చానేళ్ళ నుంచి అంటే వీళ్ళు విధ దేశ వాళ్ళందరూ వాళ్ళు ఇది ఇట్లాంటి వ్యాధి ఉన్నదని వాళ్ళు తెలుసుకోవడము, ఇట్లా కుక్క గాటితే కొరికిందంటే ఇట్లా అవుతుందా

అని చెప్పేసి వాళ్ళ అది వాళ్ళు అందరూ వాళ్ళ వారు ఎవరైతే వైద్యులు ఉండేనో వాళ్ళందరూ దీన్ని డాక్యుమెంట్ చేశారు, దీన్ని చూశారు. అంటే చాలా మటుకు ఇట్లాంటి పేషెంట్లు ఎవరైతే ఇట్లా కుక్కగాటికి వాళ్ళకు ఎవరైతే గురైనరో వాళ్ళు ఇట్లాంటి అకస్మాత్తుగా ఇట్లా విచిత్రమైన బిహేవియర్ చేయడం, విచిత్రమైన వాళ్ళు కూడా కుక్కలాగా అవ్వడం అనేది, లేకపోతే వాళ్ళు విచిత్రంగా ఇట్లా అరవడం కానీ, లేకపోతే ఇంతగా ఇట్లా వాళ్ళ బిహేవియర్ వాళ్ళు చూసి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఇది ఏదో కుక్క కాటితోటి అయింది అనేది వాళ్ళు అదొకటి వాళ్ళు గమనించారు. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇది రాను రానుగా ఒక ఇది స్థిరపడిపోయిందికి కుక్క కాటితోటి ఈ రేబీస్ అనే వ్యాధి వచ్చిందని అంటూ అది ఓవర్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీన్ని జర్మ్ థియరీలో కూడా అంటారండి. ఇది లూయిస్ పాశ్చర్ అనే గొప్ప సైంటిస్ట్ అయిన బయోకెమిస్ట్ అండ్ ఒక మైక్రోబయాలజిస్ట్ అయిన ఆయన జర్మ్ థియరీ అయిన ఒక థియరీతో ఆయన ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజం అంటే క్రిమిలు ఉంటాయో వీటి వలన వేరే వేరే వ్యాధులన్నీ రావచ్చు అని చెప్పేసి ఆయన అప్పట్లో ఆయన కనిపెట్టారు. ఆయన ఫ్రాన్స్లో ఉన్న ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన. అండ్ తనే ఈ రేబీస్ వ్యాక్సిన్ కూడా తన్నే డెవలప్ చేసిందనమాట. సో ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది లూయిస్ పాశ్చర్ అనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అనేది ఆయన కనిపెట్టిన వ్యక్తి అనమాట. దీని గురించి మనము తర్వాత మాట్లాడదాము. ఇది బేసిక్ దీన్ని ఒక హిస్టరీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము దీని గురించి మాట్లాడాలంటే ఈ రేబీస్ అనే వ్యాధి అంటే ఎట్లా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఇప్పుడు దాని గురించి మాట్లాడదామంటే రేబీస్ అనే వ్యాధి కుక్కగాటితో ఒక్కటే కాకుండా మీరు అంటే మనకు తెలుసుకోవడానికి ఏముందంటే ఈ గబ్బిలాలు కానీ అంటే బ్యాట్స్ ఏది దేని నుంచి అయితే మనకు కోవిడ్ మన కరోనా వైరస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో రీసెంట్ మన 2020లో 2021లో సో ఈ గబ్బిలాల నుంచి కూడా రేబీస్ అనేది ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రేబీస్ మైక్రోఆర్గానిజం దాన్ని ఒక వైరస్ అంటారు. దాని పేరు ర్యాప్డో వైరస్. అంటే ర్యాప్డో వైరస్ అంటే ఇది రేబీస్ కాజ్ చేసే వైరస్ని ర్యాప్డో వైరస్ అంటారు. మన గన్లో బుల్లెట్ షేప్ ఎట్లా ఉంటుందో అదే దాని అదే సేమ్ ఆకారంలో ఉంటుంది. అంటే ఒక బుల్లెట్ ఆకారంలో ఉంటుంది ఇది. ఈ రేబీస్ ఇది వైరస్ వస్తుందో దానికి ఒంటిలో ఏదైతే వెన్నపూస ఉంటుందో లేకపోతే నరాలు ఉంటాయో లేకపోతే మెదడు ఉంటుందో దీంట్లో ఉన్న ఏదైతే కొవ్వు పదార్థం ఉంటుందో దానికి ఇది అట్రాక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే దానికే ఇది టార్గెట్ చేసి ఇది మెయిన్ మన నరాలలోనే పోయి అక్కడనే అది జీవించగలదు అనమాట. సో రేబీస్ వైరస్ బాడీలో ఒక్కసారి వెళ్ళిన తర్వాత అది ఎట్లానే చేసి మన రక్త కణాల నుంచి నరాలకు వెళ్ళి, నరాల నుంచి వెనుపూసకి వెళ్ళి, వెనుపూస నుంచి మెదడుకి వెళ్తుంది. మెదడుకి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ అంటే ఇంచుమించు ఒక 2 నుంచి 3 మాసాలు అంటే 2 to 3 months పడుతుంది. ఈ 2 to 3 months లోపల ఈ రేబీస్ వ్యాధి అనేది వీటి ఏవైతే అన్ని ఫీచర్స్ ఉంటాయో చూడండి అవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రేబీస్ అనేది ఇప్పుడు గబ్బిలాలను కానీ లేకపోతే ఈ మన కుక్కల్లో కానీ లేకపోతే మనము ఈ ఏవైతే పశువులు ఉంటాయి చూడండి మన ఆవులు కానీ గేదెలు కానీ లేకపోతే గుర్రాలు గాడిదలు గొర్రెలు మేకలు వీటిలో కూడా రేబీస్ రావచ్చు. మన పిల్లులు కానీ ఏ జంతువుల ఈ వ్యాధి అనేది ఏర్పడుతుందండి. సో ఇవన్నీ ఏంటంటే వీటిని వెక్టర్స్ అంటారండి, లేకపోతే దేర్ ఆల్సో నోన్ యాజ్ హోస్ట్. అంటే ఎందుకంటే వీటిలో ఈ రేబీస్ అనేది వాటిలో సేమ్ మన దాంట్లో ఎట్లా వెనపూస ఉంటుందో వీటిలో కూడా అట్లనే వెనపూస మెదడు నరాలు ఉంటాయి కాబట్టి ఈ జంతువుల్లో కూడా ఈ రేబీస్ వైరస్ అనేది వెళ్తుంది, వాటిని కూడా అటాక్ చేస్తుంది. వాళ్ళ దాంట్లో మీరు ఈ జంతువులు ఏవైతే ఎఫెక్ట్ అయ్యో దాంట్లో కూడా సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. మన హ్యూమన్స్లో కూడా సిమిలర్ అంటే మనుషుల్లో కూడా అదే ఫీచర్స్ ఉంటాయి రేబీస్వి. రేబీస్ ఒకవేళ అంటే పిచ్చి కుక్క కరిసిందని అంటాం మనము. ఈ పిచ్చి కుక్క అనే పేరు దానికి ఎందుకు పడుతుందంటే అది ఒక వింతగా చేస్తుంది కాబట్టి అది మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉరుకుతుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, నిద్రపోదు అది. అది అంటే ఒక మామూలు కుక్క అంటే అది టైంకి అది లేచి ఏం పనులు చేస్తుందో ఈ కుక్క అది చేయదు. అది ఆ దినం రాత్రి అది ఉరుకుతూనే ఉంటుంది, ఎవరు పడితే దాన్ని వాళ్ళని పట్టుకొని కొరుకుతూనే ఉంటుంది, మిగతా కుక్కలను కొరుకుతుంది, ఏది దొరికినా అది కొరికి. సో ఈ కుక్క అనేది ఈ రేబీస్ వచ్చిన కుక్కకి ఇట్లాంటి లక్షణాలు చాలా కామన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని

చూడడం అనేది, అంటే ఇట్లాంటి కుక్కని మనము కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక మనకు అదృష్టం ఏంటంటే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంకా లక్షద్వీప్ ఐలాండ్స్ ఈ రెండు ఏవైతే ద్వీపాలు ఉన్నాయో వీటిలో రేబీస్ ఫ్రీ అన్నమాట. అంటే మన దగ్గర రేబీస్ అనే ఒక్క కేసు కూడా లేదు, ఎందుకంటే మనము ల్యాండ్ మనం వీఆర్ సరౌండెడ్ బై ద సీ, అంటే సముద్రం చుట్టుపక్కల ఉంది కాబట్టి మనకి ఎప్పుడు రేబీస్ అనేది ఎప్పుడు మన వైరస్ మన వరకు అయితే రాలేదు, ఇప్పుడు వరకు అయితే రాలేదు. మరైతే మెయిన్లాండ్ నుంచి కుక్కలు తెచ్చుకుంటారో వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు పెట్టు అంటే పెంపుడు కుక్కలు తెచ్చుకుంటారు కాబట్టి వాటికి టైంకి వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటారు, రేబీస్ వ్యాక్సిన్ ఇస్తారు కాబట్టి మనకు అక్కడి నుంచి కూడా మనకు ఈ రేబీస్ వ్యాధి అనేది ఆ వైరస్ కానీ మనకు ఎంట్రీ ఇవ్వడము అంటే చాలా రేర్ అనమాట, అంటే కావట్లేదు అనమాట. సో అది ఒక మనం అదృష్టం అనుకోవాలి, మనకు ఈ వ్యాధి అయితే లేదు. ఓకే, మీరు ఒకవేళ ఎప్పుడైనా దేశం వెళ్ళినప్పుడు, మీ ఊరు వెళ్ళినప్పుడు పెంపుడు కుక్క కానీ లేకపోతే వీధి కుక్క అన్నా కానీ ఎప్పుడైనా అది కొరికినా దాని గోరులతోటి రక్కినా మనం ఇమీడియట్గా ఏమేమి చేసుకోవాలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. రేబీస్ అంటే ఈ కుక్కలు, ఎస్పెషలీ కుక్కలు కానీ పిల్లులు కానీ ఇవి చాలా మటుకు మన భారతదేశంలో రేబీస్ కేసెస్ అంటే రేబీస్ వ్యాధి వలన ఎవరైతే చనిపోతారో వాటిలో 97% కుక్క కాటుతోటే చనిపోయే వాళ్ళు అయితే ఉన్నారండి. అంటే 97% 97% మంది మాత్రం కుక్క కాటు, మిగతా 3% ఏంటంటే పిల్లీలు కానీ లేకపోతే మనము ఏవైతే మన నక్కలు కానీ లేకపోతే అడవి జంతువులు కానీ ఇట్లాంటివి కానీ అవి చాలా తక్కువ శాతంలో అవి వలన కాజ్ అవుతుంది. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే యానిమల్ ఉందో ఈ రేబీస్ స్ప్రెడ్లో అది వీధి కుక్కలే, ఎందుకంటే వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉండదు కాబట్టి వాళ్ళని ఎవరు చూసుకోరు కాబట్టి ఇవి మాత్రం మెయిన్ మనకు సోర్స్ ఆఫ్ రేబీస్ వైరస్ అండి. ఎందుకంటే రేబీస్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ పడుతుంది. ఈ లోపల ఈ కుక్క అనేది దాని డే టు డే యాక్టివిటీస్లో ఎంతో మందిని అది పరవచ్చు, అది రక్కొచ్చవద్దు. సో కాబట్టి మనము ఇట్లాంటి కుక్కని మనం ఒకవేళ మనము ఈ మన చుట్టుపక్కల ఉందంటే ఇట్లా కొరికిందంటే మనం డెఫినెట్గా కుక్క కాటు లేకపోతే కుక్క గోరుతోట లేకపోతే కుక్క నాకిన కానీ మనం ఇమీడియట్గా ఫస్ట్ ఏం చేయాలంటే ఒక డాక్టర్ అంటే ఒక చికిత్స కేంద్రానికి వెళ్ళిపోవాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చికిత్స కేంద్రానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ చికిత్స కేంద్రం కొంత దూరం ఉందంటే మొట్టమొదటిగా మీరు చేసేది ఏంటంటే నీళ్ళ కింద సబ్బు పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు నాన్ స్టాప్గా దాన్ని కడగడం. ఎక్కడన్నా ఇప్పుడు కుక్క నాకినా కానీ గోరుతోటి రక్కినా కానీ లేకపోతే కొరికినా కానీ మొట్టమొదటిగా మీరు ప్రథమ చికిత్స మీరు చేసేది ఏంటంటే సబ్బు నీళ్ళు, అంటే నీళ్ళు పోసుకుంటా అంటే మీరు ట్యాప్ని ఓపెన్ చేసి ఆ నీళ్ళు పోతూనే ఉండాలా, అక్కడి నుంచి మీరు సబ్బు పెట్టి దాన్ని కడుగుతూనే ఉండాలి, నురుగు నురుగు అయ్యి మొత్తం అది కడుగుతూనే ఉండాలి. దగ్గర మీరు 15 నిమిషాల వరకు ఇది ఈ ప్రక్రియను మీరు చేస్తూనే ఉండాలండి. దాని తర్వాత ఇది చేయంగానే ఇక్కడ ఉన్న చికిత్స కేంద్రానికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోవాలి. మీరు అక్కడ పోయినా కానీ డాక్టర్ అడగ కరిసిందని లేకపోతే అంటే మనం అనుకుంటాం అది కరిసిందని, అంటే డాక్టర్ ఒకవేళ చూసిన తర్వాత ఆయన అప్పుడు ఆయన కానీ లేకపోతే ఆవిడ కానీ వాళ్ళు అది చూసి దాన్ని కేటగరైజేషన్ చేస్తారండి. అంటే వర్గాలలో వాళ్ళు మొదటి వర్గం అంటే దీంట్లో 3 వర్గాలు ఉన్నాయి. అంటే ఒక కుక్క కాటుతోటి ఎవరైనా వచ్చిందంటే 3 వర్గాలు ఉంటాయి మొత్తానికి. మొదటి వర్గంలో ఏంటంటే ఒక కుక్క ఎవరినైనా నాకిందంటే, అంటే కాలు కానీ చేయి కానీ నాకిందంటే, ఇప్పుడు ఈ చెయ్యి మీద ఏదైనా గాయం లేని చెయ్యి అంటే గాయం లేనిది ఏమైనా చర్మం ఉంటే ఇంటాక్ట్ స్కిన్ అంటారు దాన్ని, అంటే ఏం గాయం లేదు ఏం నార్మల్ అంటే ఎంత నార్మల్గా ఉంది ఇట్లాంటి చర్మం మీద వీధి కుక్క అది నాకినా కానీ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తారంటే దాన్ని మంచిగా నీళ్ళతోటి శుభ్రంగా మీరు వాష్ చేసుకోండి. నేను చెప్పినట్టు 15 నిమిషాల వరకు 15 మినిట్స్ మినిమం సబ్బుతోటి కంటిన్యూస్గా కడుగుతూనే ఉండాలి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ గారు చూపించి ఆయన కూడా అది చూసి ఓకే ఇది అంటే ఇది కేటగిరీ 1కి అంటే మొదటి వర్గంకి చెందిన ఇది కేసు కాబట్టి ఆయన కూడా ఏం చెప్తారంటే ఇది ఓన్లీ కేవలం మీరు వాష్ చేయండి, 15 నిమిషాలు వాష్ చేసుకోండి, దాని తప్పించి ఏమి అంటే దీనికి రేబీస్ ప్రొఫిలాక్సిస్ అనేది ఏమి ఉండదండి. ఇందులో ఓన్లీ అంటే మనకు టీటీ ఇంజెక్షన్ ఒకవేళ మీరు రీసెంట్గా తీసుకున్నారంటే మీరు అదొకటి తీసుకోవచ్చు, లేకపోతే అది తీసుకోలేదంటే అది ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సో మొదటి రగ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వరు, ఓన్లీ ఇది మంచిగా ఒకటి 15 మినిట్స్ వరకు అది

0: వాష్ చేసి చేస్తే మాత్రం చాలు. అది కేటగిరీ అంటే నెక్స్ట్ వర్గంలో ఏమైనా ఉంటుందంటే చిన్న చిన్న గాయాలు అంటే స్క్రాచ్ కానీ లేకపోతే అది గోరుతోటి అది రక్కినా కానీ లేకపోతే ఏదన్నా ఇట్లా గీసిన గాయం వస్తే మన చర్మం మీద అంటే గోరుతోటి అది రక్కిన తర్వాత గీసిన గాయం లాంటిది ఏమైనా వస్తే అంటే ఈ గీసిన గాయం కూడా రక్తం ప్రవాహం అనేది ఉండొద్దు, బ్లీడింగ్ అనేది ఉండొద్దు. లేకపోతే అది జస్ట్ మన చర్మం మీద నోరుతోటి అంటే అంటే చాలా లైట్గా కొరకడంతో దీంట్లో కూడా అది బ్లడ్ బ్లీడింగ్ అనేది ఉండకూడదు. ఇది ఇట్లాంటి కేసులన్నీ కేటగిరీ 2 అంటారండి. ఇట్లాంటి కేసులో ఏం చేస్తారంటే అగైన్ 15 నిమిషాలు వాష్ చేసి అంటే సబ్బు నీళ్ళతోటి మంచిగా వాష్ చేసుకొని దాని తర్వాత దీంట్లో రేబియస్ వ్యాక్సిన్ అనేది ఇది ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. సో కేటగిరీ 2 అనేది మీరు గుర్తుపెట్టుకోండి, రేబీస్ వ్యాక్సినేషన్ అనేది అలాంగ్ విత్ అంటే ఈ 15 నిమిషాలు సబ్బు నీళ్ళతో కడిగిన తర్వాత రేబీస్ వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. డాక్టర్ అక్కడ ఆయన చూసి డెఫినెట్గా ఇస్తారు. దాని తర్వాత మూడో కేటగిరీ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఒకటేమో మన గోరుతోటి అది రక్కడంతో ఇప్పుడు అది గీసిన గాయం మన చర్మంని అంటే ఇది చినిగిపోయాయి లేకపోతే మొత్తం ఇట్లా రక్తము రావడంతో అట్లాంటిది ఏమన్నా అయితే అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక గాయం ఉన్నది, ఒక గాయం మీద మళ్ళీ అది కుక్క కానీ అది లేకపోతే ఏదైనా జంతువు వచ్చి నాకడంతో సో గాయం పడిన చర్మం మీద ఒకవేళ కుక్క వచ్చి నాకితే అట్లాంటి సిచ్యువేషన్లో. ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తాం మనము కుక్కలు వచ్చి మనం పెంపుడు కుక్కలు ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఇట్లా ముద్దులు పెట్టించుకుంటారు లేకపోతే ఇట్లాంటి అన్నీ చేస్తుంటారు. అంటే ఈ దాన్ని ఏవైతే సలైవ ఉంటుందో అంటే మన మ్యూకస్ మెంబ్రేన్ అంటే మన మూట్లో కానీ లేకపోతే కంట్లలో కానీ వీటిది సలైవ అంటే అది మూడో కేటగిరీలో వస్తుందండి. సో ఇది కేటగిరీ 3 అండి. అంటే ఒకటేమో మల్టిపుల్ బైట్స్ అంటే అది బార్ బార్ అది కరవడం కానీ దాంతో రక్తం కారిపోవడం కానీ అట్లాంటిది సిచ్యువేషన్, అది మూడో వర్గం కింద వస్తుంది. ఇందులో కూడా అదే 15 మినిట్స్ సబ్బు నీళ్ళతో కడగడం దాంతోపాటు రేబీస్ వ్యాక్సినేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ అది ఖచ్చితంగా అది డాక్టర్ ఇస్తారు. సో ఈ మూడు వర్గాలు అనేది ఇది కేటగరైజేషన్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కేటగరైజ్ చేసిందండి. సో ఈ మూడు రకాల వేరే వేరే వర్గాల ప్రకారము ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఇది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు దీన్ని, పీఈపి అంటారు దీన్ని. ఒకవేళ కుక్క అది నాకిన రక్కిన లేకపోతే కొరికిన వెంటనే మీరు దగ్గరున్న చికిత్స కేంద్రానికి వెళ్ళి మీరు ఏ వర్గంలో పడతారో అది డాక్టర్ గారు డిసైడ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా ఈ ఫలానా ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారు.
1: శ్రోతలు ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనలు.

0: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందజేస్తున్న జిమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కట్టకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిమి గల వీడియోను రూపొందించి మీ దీవుల కథను ప్రపంచానికి తెలియజెప్పటమే.
1: శ్రోతలు, ఈరోజు షహీద్ జగత్ సింగ్ గారి జన్మ జయంతి సందర్భంగా కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత ప్రభావితమైన యువ విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ గారు. ఈయన 1907 సెప్టెంబర్ 28న అవిభక్త పంజాబ్లోని లియాల్పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించారు. ఈయన

దేశభక్తి బీజాలు గట్టిగా ఉన్నందున 1919లో జలియన్ వాలాబాగ్ ఉదంతం 12 ఏళ్ల భగత్ సింగ్ మనసును తీవ్రంగా కలిచివేసినందున ఆ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో దాచుకొని బ్రిటిష్ పాలనపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈయన రాసిన గొప్ప ఆలోచన పరుడు, అలాగే ఈయన రచయిత కూడా. ఆయన రాసిన వ్యాసాలు నేను ఎందుకు నాస్తికుడను అయ్యాను అనే పుస్తకం నేటికి ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రోతలు, మీరింతవరకు షహీద్ భగత్ సింగ్ గారి జన్మదిన సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు నేడు లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, గౌరవింపబడిన నేపథ్య గాయని. తన మధురమైన గాత్రంతో దేశ విదేశాల్లోని కోట మంది శ్రోతలను అలరించిన ఆమెను గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని, మెలోడీస్ క్వీన్ అని పిలుస్తారు. శ్రోతలు, మరి తెలుగులో నాగార్జున నటించిన ఆఖరి పోరాటం సినిమాలోని తెల్ల చీరకు వంటి పాటలను ఆయన ఆవిడ ఆలపించారు. మరి ఇప్పుడు శ్రోతలు, లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా ఇప్పుడు ఆవిడ గాత్రంలో ఈ పాటను వినండి.

శ్రోతలు, ఇంతటితో నేటి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.